మనం శ్రీలంకలో ఈ పట్టుకుంటారు వాటిని చాలా అని భావన భారత మంది సృజంతి రేహతాక్షి మూర్తి.